అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూట్ అయినా కంకి పడుదాట్, దాని గొల్లపూడి రూట్ అయినా కంకి పడుదాట్. రైట్ అంటే చాలు రై రైనా రై కళ్ళ.

0: కంకి పాడు దాట్ దాని గొల్ల పొడి రోట్ అయినా కంకి పాడు దాట్
1: స్టార్ట్ అయితే చాలు సంధ్య వేళకి
2: பன்மொழி பாடல் நிகழ்ச்சியில் தெலுங்கு மொழி பாடலை தொடர்ந்து தால் எனும் ஹிந்தி மொழி திரைப்பட பாடல் கேட்கலாம். அல்கா யாக்னிக், உதித் நாராயணன் குரல்களில்.